నాగరాజు. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సునో 91.7 కథర్స్ ఫేవరెట్ రేడియో స్టేషన్. కేట్ కేట్ కుటుకుడా. You should know.